తరగడదిం నిజరి నిజరి నిజరి నిజరి నిజరి నిజరి నిజరి సరిగరి సరిగరి.